గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు గురు
Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru, Guru,
I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru I Guru

ఆసానా మనసదాతి అయ్య నాను పుంగురమ పరమగత పాయ చూడదునై కోటలకుబాహి నామ జపత పార్పరాహి అనక బిగంజాయ ఆయుసంగారాయ అర్కానాం తత్కాలుదారాయ అనుగు

సరస్వతి రమయ్యా కేకును చేతి పరాన్ని కవను మూల్తే కవన్ దిష్టాన్ని జంతు సాయస్వార్శీగారయా గర్భగణమే జిన ఉవారయా బార వ్యవస్థ తుదయ ప్యార దూధ పర ధోబన భోజన సుఖ సూ

ప్రభుచే దీపసాపాయ దురాళ్ళవుదే నానకి భగత కరయ జయ ప్రసాదపు కనుపరి జయ మరత సమృతికం ఆలసీ జయ జయ